త్రేతాయుగి మంథరాగుని ద్వాపారత కుబ్జా భోవని భక్తి బళే మహిళా సారంగ పాణి ఐక